ఓగా కాదలే నమ్మప్పా జీ ఉళమల మైకారా ఆ కెట్టు ముండవన్ను సభి ఉన్ కాళ్ళగా బాళ పడతా అనుబంధు ఒప్పుట్టు తిన్నా ఇట్టు వెలవాగి కుడి అమలి పాయిష్వాగి గండా ఎడ్తిరి బృంద ఒంద బట్టి ఆగోబుట్టు శివనే ఒందొర ఉల్లికిత్తిక మందు కౌదళి స్వామార్ ప్యాట బీద ఒళగె ఒందుడ్డు మారుబుట్టు శివ ఎరడు కాస గండా ఎడ్తిరి బ్రో తిన్కందు ఎరడు కాసుగా మడ్డి ధూప తగ్గండు మాదేవ మాదేవ.

పట్టంత కాదలే కెట్టు ఉండవన్ను సభ్య ఉనికాళ మునిగి మాదేవ పట్టంత ఐశ్వర్య ఓగి అవల కండిన రప్పమే ఆలు ఎడుతు పుడుతంతే మూడగాతుర దొళ్ళ మురుదు ముక్కాలు మంచది మేళ మడిబిట్టు పదినారు మొల శీర తందు ఒందే సుత్తు సుత్తుకండు కౌదళి బీరుదేవ జగజప్పుని సత్తుగా తందు నెళ్ళు మార్చుకండు ఆంకా.